0: మాట కుదిరారు తీసుకోలేకపోవాన ఇంటికి లీవ్ పోడు
1: నీకు బడ్జెట్ కదా నా బాగును
2: పోయి జానే।